0: అవి తచ్చో నిజక్తిందక నాంగబోచుకుతండ్రండ్రండి బేరాముండు బేరాంగ్ ఇందులే
1: ఇంగో
0: అచోంత తినిన్ పారిందాక మతి జైక్ పోసలా ఇతలే
1: ఇంగో
0: పరో డాల బొంగరతే తాన్ లోహతలే
1: ఇంగో
0: దాదిన్ పుర్కతాంగ్ నంగరాంగ్ పే చింతనా ఇతలే
1: ఇంగో
0: అచోన్ తత్పెర నలిన నవ పే చూడక బదమాన్ తంగ్ ఇత్తెక్ నీరాల్
1: ఇంగో
0: అచోన్ తగ పేచనెక్ పేచనెక్ అగ డాల బొంగుర పసి ఇతలే
1: ఇంగో
0: అదేన్ తో నీరదున్ తోయన కసుకుతలే
1: ఇంగో
0: అచోడె పెరత్ కోలి అల్ పేరు విత్తి విత్తిలే
1: ఇంగో
0: అచోడె బగత్ మాయిలచన్ పేరు పరకుతలే
1: ఇంగో
0: పేరుంజా.